సన్మాత్రమాన పర బ్రహ్మణానే సంతతమోచనమిళ బ్రహ్మణానే సందేహలేశమిళ బ్రహ్మణానే అంధమిళ అనంత పర బ్రహ్మణానే అహంబాబలేశమిళ బ్రహ్మణానే ద్వంద్వమిళ తూయ పర బ్రహ్మణానే దుఃఖసుఖలేశమిళ బ్రహ్మణానే బంధమిళ పరమాన బ్రహ్మణానే భవపాశలేశమిళ బ్రహ్మణానే అయం గల